దోసోహ పరహార సహసోచీత్ తన మనస్సంపౌ కృష్ణ ప్రీత పీతర్ ఏక అనేక అసంఖ కర్మ తర్మ బహు సంఖ అసంఖ బేన పయ భక్తి జన్మ బిరంత హర గుణ గావె బిల్ పరమారంత ఆప మరే మారే పీయాప్ ఆప ఉపాయ థాప్య ఉత్తాప సిట్ ఉపాయి జ్యోతి తూ జాత శబ్ద విచార మిలన నహీ ప్రాత సూతక అగన పఖే జగకాయ సూతక జలతల సభ గీతాయ నానక సూతక జన్మ మరీజే గుర ప్రసాదీ హరస పీజే రాగ ఆసా మహల్లా పహలా ఆ విచారే సో పరఖే హీరా ఏక దృష్ట తారే గుర పూరా గుర మానే మంతే మన తీరా ఐసా సౌ సరాపీ కర సచీ నగర ఏక లివ తర రహావ పూంజీ నామ నిరంజన సార నిర్మల సాజ రత్తా పయకార సిబత సహజ కర గుర కరతార ఆసా మనసా సబ దిలాయ రామ నారాయణ తయ కహాయ గుర తే వాట మహల కర పాయ కంచన కాయా జ్యోత అనూప తిర పవన దేవా సగల స్వరూప మయ సో తన పల్లె సాచ అకూట పంచ తీన నవ చార సమావే తరణ గగన తల తార రగావే బార జాతో ఉల్ట పరావే మూర్ఖ హోయ న ఆఖీ సూజే ఏ వారస నీ కయా బూజే పేతా మాతా జగ సో లూజే ఊతమ సంగత ఊతమ హోవే గుణ కో తావే అవగుణ తోవే పిన్ గుర్సేవే సహజన హోవే హీరా నామ జవే హరలాల మన మోతీ హై తసకా మాల నానక పరఖే నదర నిహాల ఆసా మహల్లా పహలా గుర్ముఖ గ్యాన్ ధ్యాన మన మాన గుర్ముఖ మహలీ మహల పశాన గుర్ముఖ సురత శబ్ద నీసాన ఐసే ప్రేమ భగత విచారి గుర్ముఖ సచ్చా నామ మురారి అర్హావ్ ఆయ నిస నిర్మల థాన సుథాన తీన్ పవన నే కేవల గ్యాన్ సాచే గుర్తే హుం పశాన సాచా హరఖ నాయి తే సోగ అమృత గ్యాన్ మహారస భోగ పంచ సుమాయి సుఖీ సవలోక్ సగలీ జ్యోత తేరా సవ కోయి ఆపే జోడ విశోడే సోయి ఆపే కర్తా కరే సుహోయి తాయ ఉసారే హుకుమ సుమావే హుకుమో వర్తే జ్యోత పావే గుర్ బిన పూరా కోయ నా పావే బాలక బిరదనా సురత పురాణ పర జో బిన బూడే అవమాన బిన నావే క్యా లహే సనిదాన ఇసకా అన్ తన సహజ నా జానా పరమ పులానా ఫిర పశతానా గర్ పాగి బౌరా బౌరానా బూడత జగ దేఖ్యా తౌ డర్ పాగే సద్గుర రాఖే సేవడ పాగే నా